అగమవదేవి మాన భయాముద శాంతి యామ సదార అగమవదేవి మాన భయాముద శాంతి.